అన్నే అమ్మ ఈత దిన ఇల్లదవులైడే ఇత్తి నంచి ఇంక పిదైడు దాదాపు నుందే గొత్తిజ్జాను ఇత్తే వరాన్ని ఎచ్చిరిగాను అంచపన నికదుమ్ము లక్కది జిందత్ వరాన్ని కెబికొండే మలుతు తూనగా ఇత్తే పూరేర్ల ఇల్లదలే కుళ్ళు చేరు పిదై పిదాడ్రా సుర్వాదాతన్ అలే అవ్వేతే బొబ్బెకేన్ని నన్నలేను మనీపన్న మూలుగులు నీకు రువాపు చేయమ్మ మూలుదాల నమ్మ జాలుడు జోకులు జరియాను ఒరి ఎప్పును మూలు యాన్ ఏరు నోటికి గొబ్బును పనిలేగా తొట్టిల్డే జతోన్ను పనిగా ఏత దిన జతోనల్లి పనిలేగా అక్కల నటి అక్కల నోటికి కొంచెం చూరు పోదు గొబ్బి అన్నాను అంటే కైకార్ల ఉల్లాసాపుడు ఈరు పోచి పోచి అమ్మ ఈరికి సెక్కుదాయకమ్మ నంచి పోపినకు అక్కలు చల్లు బుద్ధి దక్కలు అక్కల చల్లు బుద్ధితో అక్కలు డెప్పు అమ్మ అయితే ఒరి అగ్గ నేర్ప ఆ ఇంక పొడిచి బుడుతుపోయి నాయన పిరవుడే పోపునావు నేర్న తీరుండ పిర నేర్పాను తీరుండ పిర డాకే రాపునాంద తూపాను అప్పగా ఆకుండా నేర్పులేజ్జి పోడ గొబ్బరే ఓకే నించమ్మ అందు అత్త బొక్క అక్కలు అంచమల్పున గాన్ల మణిపన్ ఇచ్చమ ఎంగు పోడు గొబ్బరే.

0: దాదే అమ్మా. తూ అవు అక్కడ ఆత జోరు అరబై పడినా కదా ఎంకల పోడుంది ఆయన బక అలే అందు అవు ఆకుని అక్కలు యానల తరే నుంచి పూజ నంది ఏ రకల అందే అప్పగానే యాన్ ఎడ్డెవాలే యాన పాప అన్న పాప దయపడి నకలు ఎంకదల మళ్ళీ నకలు అక్కడ జోరి తినట్టు కలటం వాళ్ళతో ఉన్నదా అదన పనాయరా అది అవ్వత్తమ్మ యాని యానిత గొబ్బెర పోయి కుట్లే అక్కడ ఆకూడదు ఎగ్ ఇనిపార బల్లి ఉండా అప్పుడు నా తప్పు మళ్ళీ తిని నిక్కలే పెద్దిన పగ నేను అవులే పుడుతారు నేను తీత పుడుతా అవులే గొబ్బొంది ఆయన నన్న ఆయన ఏప గొబ్బెరు నీ పొసత్ పొసత్ నీ ఏర్లదే తొందర గొప్పు నేపమ్మా ఏరమ్మా ఇరునొట్టిగించిన గొప్ప ఈరు ఏపతున్న లాడి పిల్లడు కర్ర బీసాలేదగా తలేపు నీరు ఎన్నోటికి ఏప గొప్ప గుమ్మే బరడుత గుమ్మ నమ్మిన బరడి యాన్ పోపిన పోపిన.
1: ಇದುವರೆಗೆ ಇತ್ತೀಚೆಗೆ ಮಂಗಳೂರಿನ ತುಳುಭವನದ ಸಿರಿಚಾವಡಿಯಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ತುಳು ಸಾಹಿತ್ಯ ಅಕಾಡೆಮಿ ಶ್ರೀದುರ್ಗ ಸೇವಾ ಸಮಿತಿ ತಲಪಾಡಿ ಹಾಗೂ ನಮ್ಮ ಟಿವಿ ಇದರ ಒಟ್ಟು ಆಶ್ರಯದಲ್ಲಿ ಸೋನಡೊಂಜಿ ಯಕ್ಷಮಿನದನ ಹೆಸರಾಂತ ಕಲಾವಿದರ ಕೂಡುವಿಕೆಯಲ್ಲಿ ಏಳು ದಿನದ ತುಳು ತಾಳಮದ್ದಳೆ ಕೂಟ. ಇದರ ಮೊದಲ ದಿನ ನಡೆದ ಯಕ್ಷಗಾನ ತಾಳಮದ್ದಳೆ ಬಾಮುಲ್ಲ ಬಾಮಕುಮಾರಿ. ಇದರ ಆರನೇ ಕಂತು ಕೇಳಿದಿರಿ. ಇನ್ನು ಮುಂದಿನ ಕಂತು ನಾಳಿನ ಯಕ್ಷಗಾನದ ಪ್ರಸಾರದಲ್ಲಿ. ಅಲ್ಲಿವರೆಗೂ ಕೇಳ್ತಾನೀರಿ ರೇಡಿಯೋ ಸಾರಂಗ 107.8 FM. ಇದು ಬಣ್ಣ ಬಣ್ಣದ ಬದುಕು.
2: ರೇಡಿಯೋ ಸಾರಂಗ್ ಈಗ ಆಪ್ನಲ್ಲೂ ಕೂಡ ಲಭ್ಯ. ರೇಡಿಯೋ ಸಾರಂಗ್ ಈಗ ಆಪ್ನಲ್ಲೂ ಕೂಡ ಲಭ್ಯ.
3: ಜಯ ಹೇ ತುಳು ಬಲಾಡಿ.
1: ರೇಡಿಯೋ ಸಾರಂಗ್ 107.8 FM ರಂಗ ರಂಗದ ಬದುಕು ಇತ್ತೆ ತುಳು ಪ್ರಸ.

0: సాధ్యన. వియత్నం వై తను సన్నది మొదటి మస్తు సపోర్ట్ అసలు అనేక గురు మీయత్ అయి ఉంది సోజా తాచే తను మస్తు శిక్ల్యా ఎట్లే ధైర్య మేళా చేసే తాచి ఎక్
1: ఉత్తరాని తడవ మన కార్యక్రమంత భాగ్యం మనంతరికి ప్రేరణ సంచబరి తంచ జీవితంతే ఇప్పుడు నసల్లే ముంచాకి నిర్ణత్లనే కాలేదా సాధలే ఇది వేదాంతని కూడా ఇక్కడ అమీ తోడే కథ బాగుచ్చే కథ ప్రేరణ సౌంది ఉండే కథ అవకాశం లేకపోతే ఇప్పుడు రేడియో సారంగా తత్వం పురతి కోటి దేవుడి గురమంట అని మొబైల్ సభ్యుల పురతి కోటి అభివందన తుమ్మ జైపోయాను హంస తాడు పనుమాడు హంసలో సంతోషం వేళ అంత ఆయన పురత్మంగా అనేక వ్యక్తి సంగత అనేక వ్యక్తి సంగత ఇప్పటివరకు రేడియో సారంగా 7.5